0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ల
0: గారే గారే
1: ఏ సూర కిదరది ఏ సూర ఎన్నాయా అది
0: ఎక్క చతుర నార అమ్మ చోరగదే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరగదే మేదే మన్ కే ద్వార ఏ భూత

0: గారె గారె
1: గారె
0: గారె గారె
1: సూర్ బదల
0: గారె గారె
1: అమ్మక
0: పట్టే
1: సూర్ కదరీ ఇన్నాయా
0: ఎక్క చతుర నార అమ్మ చూడగలది ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడకర కదే
0: మేరే మన కే ద్వార ఏ ఘుసత జాత అమ్మ మదత జాత అదే ఏ